అని. సంప్రతి వార్తాః శ్రూయంతాం, ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహ నవదేహల్యాం నాగరిక సమ్మాన సమారోహస్య ద్వితీయ చరణే పద్మ పురస్కారాన్ ప్రాయచ్ఛత్. గృహమంత్రి అమిత్ షాహ అకథయత్ యత్ అనుచ్ఛేద 77 ఇత్యస్య నిరసనేన శ్యామాప్రసాద ముఖర్జీ వర్యస్య స్వప్నాః సాకారీభూతాః. సర్వోచ్చ న్యాయాలయేన 93-29 వర్షస్య బౌ బాజార్ విస్ఫోటస్య దోషిణః రషీద్ ఖాన్ ఇత్యస్య సమయపూర్వ ముక్తి విషయే దిల్లీ ఉచ్చ న్యాయాలయస్య ఆదేశః స్థగితః. రాష్ట్రీయ సురక్షా పరామర్శకః అజిత్ డోభాలః అవదత్ యత్ హోర్ముజ్ జలసంధేః ఉద్ఘాటనేన ఆ సంసారం ఊర్జా సురక్షాయాః సుదృఢీకరణం చ భవిష్యతీతి. లియోనెల్ మెస్సీ ఇత్యయం ఫీఫా విశ్వకప్ క్రీడాయాః ఇతిహాసే సర్వాధికం గోల్ ఇతి లక్ష్య ప్రాపకః అభవత్. యేన అర్జెంటీనా దేశః నోకౌట్ ఇతి చరణం ప్రతి ప్రావిశత్. అపి చ హాకీ క్రీడాయాం అద్య లండన్ నగరే A5H ప్రో లీగ్ క్రీడాయాః ఆరంభికాయాం స్పర్ధాయాం భారతం పాకిస్తానేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. అద్య రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము మహోదయయా నవదేహల్యాం రాష్ట్రపతిభవనే ద్వితీయే నాగరిక అలంకరణ సమారోహే పద్మ పురస్కారాః 26 ఇతి ప్రదత్తాః. రాష్ట్రపతి మహోదయయా 65 పద్మ పురస్కారాః సమర్పితాః. ఏషు పద్మవిభూషణం 2, పద్మభూషణం 7, పద్మశ్రీః 56 సంతి. టెన్నిస్ క్రీడకః విజయ అమృతరాజః, అభినేతా మమ్ముట్టి, పార్శ్వగాయిక అల్కా యాజ్ఞికః, క్రికెట్ క్రీడకః రోహిత్ శర్మ చేత్యాదయః 65 ప్రముఖజనాః రాష్ట్రపతిమహోదయాయాః హస్తాభ్యాం ఏతాన్ ప్రతిష్ఠితాన్ పద్మ పురస్కారాన్ ప్రాప్తవంతః. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ ఇత్యస్య బలిదానదినే శ్రద్ధాంజలిం అర్పితవంతౌ. సామాజిక ప్రసార మాధ్యమే ఉపరాష్ట్రపతిః డాక్టర్ ముఖర్జీ వర్యం దూరదర్శీ నేత, ప్రఖ్యాతః శిక్షావిద్, నిష్ఠావాన్ దేశభక్తశ్చేతి వర్ణితవాన్. ప్రధానమంత్రిణా మోదినా చ లిఖితం యత్ డాక్టర్ ముఖర్జీ వర్యః దేశస్య వికాసాయ స్వస్య జీవనం సమర్పితవానితి. సః అవదత్ యత్ డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ ఇత్యస్య అవిచలః విశ్వాసః సార్వజనిక జీవనస్య సాహసః రాష్ట్రహితం ప్రతి ప్రతిబద్ధతా చ కులానుకులాన్ యావత్ ప్రేరయంతీతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య అవదత్ యత్ అనుచ్ఛేద 77 త్రిశతం నిరసనేన డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ వర్యస్య దూరదృష్టిః సాకారీభూతేతి. శ్రీ షాహ డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ ఇత్యస్య పుణ్యతిథౌ శ్రద్ధాంజలిం అర్పితవాన్. సహ భారతస్య మహత్సు నేత్రిషు అన్యతమః ఇతి వర్ణయన్ తస్య యోగదానం దేశస్య ఏకతాయాః అఖండతాయాః చ సంరక్షణే సహాయ్యం అకరోదిత్యపి అవోచత్. నేఫేడ్ సంస్థాయాః నీలామీ పోర్టల్ ఇత్యస్య ఉద్ఘాటనకాలే నవదేహల్యాం జనసమూహం సంబోధయన్ శ్రీ షాహ అవదత్ యత్ జూన్ మాసస్య 23 దినాంకః భారతీయ జనతా పార్టీతి దళస్య కార్యకర్తృభ్యః విశేష మహత్వం ధారయతి. యతో హి అయం దివసః శ్యామాప్రసాద ముఖర్జీ వర్యస్య రాష్ట్రీయ ఏకతాయై స్వప్ర